0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోర.

0: గారె గారె
1: ఏ గరబడ జే
0: గారె గారె
1: ఏ సూర బదల ఓ
0: గారె గారె
1: ఏ అమ్మక బట్టల
0: గారె గారె
1: ఏ సూర కిదర జే ఏ సూర ఎన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ జోడగనే.

0: గోళ చతుర ఏక పేరాయన యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: एक चतुर नार करके सिंगार एक चतुर नार बड़ी होशियार मेरे मन के द्वार ये घुसत जात अपने ही जाल में फंसत जात हम मर

0: గారె గారె
1: గారబడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక పట్ల
0: గారె గారె
1: ఏ సూరకి తరది ఏ సూర ఎన్నాయా ఇది ఎక్క చతుర నార అమ్మ చోడగలే.

0: గోళా చతుర ఏక పేరు ఆయన. యా గోళా బోల్నా యా చతుర బోల్నా గా.
1: एक चतुर नार करके सिंगार,
2: एक चतुर नार बड़ी होशियार,
1: मेरे मन के द्वार ये घुसत जात,
2: अपने ही जाल में फंसत जात।